మాసాన్ని కొత్త దినాన్ని కొత్త భావాలతో ఆరంభిద్దాం. అందరికీ శుభోదయం, నమస్కారం. శ్రోతలు, ఈరోజు బుధవారం, జులై 1వ తేదీ. ప్రస్తుతం మీరు వింటున్నది మీ MBC రేడియో సమర్పించు మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరిశాలినితో ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రార్థిస్తూ సూర్యోదయం ఆశలు నింపగా, సన్నాహం నూతనము, చిటపట చినుకులు, మనసులో చైతన్య సంతాపం, శ్రోతలు పడంది కొత్త ఆరంభానికి హాయిగా ఆనందిద్దాం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ.

ఇంకోసారి మీకు తొలి రాగాలు కార్యక్రమానికి స్వాగతిస్తున్నది మీ చెల్లమ్మ గిరీశాలిని. కొత్త దినంతో పాటు కొత్త వారం, కొత్త మాసం కూడా ప్రారంభమైంది. ఈ జులై మాసమును ప్రేమతో, ఆప్యాయతతో, పాజిటివ్ ఆలోచనలతో స్వాగతించేద్దామా. ప్రస్తుతం మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం సాగుతున్నది కాబట్టి మీ మెసేజెస్ కోసం 5798 6895 పైన పంపవచ్చు, లేదా కాల్ చేయండి 4028070 పైన 4028070 పైన.

సంకల్పం పట్టుదల గమ్యాన్ని చేరాలని ప్రతిక్షణం ఆసక్తిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుధవారం ఉదయం విజయానికి నాంది జీవితం ముందుకు సాగేందుకు మార్గదర్శి ఆశా దీపం. ఆన్ దిస్ నోర్ వి ఆల్సో విష్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు టు అప్పా రాగిణి కన్యా లిస్క.

అల్లి గ్రామం నుండి మీ బంధువులు దృష్టి సుబదేరి రికి ఇంకా అప్ప సరోజిని మీకోసం రాబోయే పాట అంకితం చేయమన్నారు ఇంకోసారి అప్ప రాగినికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ చలికాలంలో వేడివేడి టీ కాఫీ తాగుతూ శక్తిని నింపుగా విద్యార్థులు ఉద్యోగులు గమ్యాలు చేరగా కోరికలు కలలు కలిసి ప్రశ్నలు ఎదురించి ఈ కొత్త ఉదయం శ్రమను ఉత్పత్తిగా మలచిపోతూ ఈ కొత్త మాసాన్ని ఆరంభిస్తున్నాం. ధైర్యం గల చక్కటి పాటతో ఇంకా మంచి రాగాలతో ఓన్లీ ఆన్ RM3 రేడియో మనోరంజన్ మీ తొలి రాగాలు కార్యక్రమంలో వింటూ ఉండండి.

ఈ ఉదయపు వేలను సాగుతూ రాబోయే పాట ఒక మధుర సింధువు స్వరాల సుమనులు హృదయాన్ని తాకే శృతులు ప్రేమను రసాన్ని మైత్రిని సమైక్యమై కవిత్వ సుగంధమై ఆ సంగీతం పరిమళిస్తుంది ఆస్వాదించండి.

శ్రోతలు గుర్తించండి, ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం రేడియో మనోరంజన్ పైన. మీ మెసేజెస్ కోసం 5798 6895 పంపవచ్చు, లేదా కాల్ చేయండి 402

కొన్ని పాటలు విడుదలైన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా అది మాయతో మనసులను అలరిస్తూనే ఉంటాయి కదా. అనంది శ్రోతలు, మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఇంకో ఇంపైన పాటతో. రాబోయే పాటకు అర్మాన్ మలిక్ గారి మధురమైన గాత్రం, సంగీత దర్శకుడు ఎస్ తమన్ స్వరాలు, అలాగే రామజోగయ్య శాస్త్రి గారి అందమైన సాహిత్యం ప్రాణం పోషాయి. ఆస్వాదించండి.

ఈ రోజుతో మనం జులై నెలలోకి అడుగు పెట్టాం. చల్లని గాలులు హాయిగా వీచే ఉదయాలు వెచ్చని టీ కప్పుతో మొదలయ్యే రోజులు ఇదే మన మారిషస్ శీతకాలమందం. ఈ చలికాలంలో శరీరాన్ని మాత్రమే కాదు మనస్సును వెచ్చగా ఉంచుకోవాలి. మంచి మాటలు మాట్లాడండి, కుటుంబంతో కాస్త ఎక్కువ సమయం గడపండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా మన హృదయంలో ప్రేమ దయ ఆనందం అనే వెచ్చడనం ఎప్పుడూ ఉండాలి. కొత్త నెల, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు. ఈ జులై నెల మీ అందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, విజయాలు నింపాలని మనసారా కోరుకుంటూ మన కార్యక్రమాన్ని ఇంపైన పాటలతో సాగిద్దాం.

రామచరణ్ నటన ఆత్మస్ఫూర్తి వినాదం. మీకోసం కొత్తగా విడుదలైన ఈ కొత్త మాసాన్ని ఆరంభిస్తూ ఇలాంటి పాటలు వింటుంటే మీకు ఆనందం కలుగుతున్నదని మా ఆకాంక్ష. మీకోసం కొత్తగా విడుదలైన పెద్ద సినిమా నుండి రాబోయే పాట మీకోసం.

శ్రోతలు, మీకు తెలిసే ఉంటుంది, ఈ వారాంతంలో తెలుగు సినీ అభిమానుల కోసం ఒక అద్భుతమైన అవకాశం. బాక్స్టాఫీస్ను షేక్ చేసిన పెద్ద సినిమా ఈ శనివారం జులై 4 మధ్యాహ్నం 3:30 నుండి ఎంసీనేలో, అంటే ఎంసీనే ఫ్లాక్, ఇంకా ఎంసీనే త్రియానోలో ప్రదర్శింపబడుతోంది. ఈ ప్రత్యేక ప్రదర్శనను మొరిషస్ తెలుగు మహాసభ నిర్వహిస్తున్నది. మీ టికెట్స్ కోసం మీ మందిర అధ్యక్షులను వీలైనంత త్వరగా కాంటాక్ట్ చేయండి. సీట్స్లు పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఆలస్యం చేయకుండా మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ అద్భుతమైన తెలుగు చిత్రాన్ని పెద్ద తెరపై ఆస్వాదించండి. ఇంకా ఈ శనివారం మనందరం ఎంసీనేలో కలుద్దాం. అవునండి శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం.